0: దాన్ని పాస్వర్డ్ సెన్సిటివ్ అంటే ప్రజా అభిప్రాయ కమిషన్ చట్టం
1: మాకు
0: కైలు వేసి

0: కాలంలో ఉండు.
1: చాలా విషయం.
0: బొబ్బరియే వన్పునాయే ఎంకులు ఎల్లమస తినతాని కథలు మీయాలంటూ కోపుల పడుతుడు. బొబ్బరియే వన్పునాయే ఎంకులకి అడ్డవాదు ఉంది. అవునా? ఆ అడ్డవాదు ఉంటే వెంచామన్నాంట. కొన్ని కడలకు కారును తీవందు, మనంజి గట్టకు కారుకు తీవందు. ఎంకులైనా చెక్కేళ్ళ నేర్చుకోవడం అనుకున్నాను చిత్తున ఉద్దేశం దీద్దు. ఆ అల్పతే పోవడం అనుకున్నాను చిత్త పాత్రను పండి. ఎంకులకు కోపవత్తును ఆడ నానా రీతివాదు లడాయి మంత ఆట దాదమనుకున్న బబ్బు. ఎంకులకు ఆడ లడాయిని సోతుదు ఎంకుల మర్యాద పోతును బబ్బు. అంచాదు ఈ ఎంకులకు ఆ మర్యాదని బిర కనత్తుకోడు బబ్బు.
1: అహంకారుడు మరి అందులేనా? ఆయన గత్తిడు బలిపడత ఆయనకు సరి అయిన మర్థం అంతుండా ఎంక దాదా
0: అప్పగాండ ఆయనకు సరియాదు మద్దు మంతున్నాడ నన్న దుమ్ము నిక్కు దాదా కర్పున ఉంది అన్నందు అప్పగాండ నన్న దుమ్ము ఎంకులకు కోల సేవే ఆపున పడుతుడు ఎంకులకు బంగారద ముఖ తీయరు అన్నాండ నిక్కు పొల్లిద ముగను దీపావా ఆత్మాత్రత్తి ఎంకులకు పొల్లిద ముగను దీపాయరు అన్నాండ నిక్కు కంచిద ముగను దీపావా ఆత్మాత్రత్తి ఎంకులకి కంచిద ముగను తీయరు అన్నాండ నిక్కు పాలద ముగనాండవా దీపాదు నిక్కు కోల సేవ కొర్పావా ఆత్మాత్రత్తి ఎంకులకు గర్భద గుడి కట్టాయరు అన్నాండ నిక్కు సానను కట్టాదు కర్పున కర్తవ్య ఎంకులకు పుట్టిన
1: అప్పగండ సంతోష అండి. నాన్న తడమలు కూడా సరి అంటే ఇంక తాజా అయిపోలేదు.
0: ఆ వాడు అని సరే.

0: బాలే బాబు
1: అప్పే,
0: నిన్న సాహసాలు చూడు మెచ్చే మగ. అయి కాదు, యాని నిక్కొంది వల కొర్పే
1: తాలెప్పే.
0: ఉదాహరణకు యాని బిత్తి నేను ఈ కొయ్యలి అంట, ఈ బిత్తి నేను ఏ కొయ్యడు అత్త అనత నన్నర్దుంపు కోటద బాబు మంత్రాద.

0: వేద పురాణకాలను చూస్తే పండుగ మర్యాద కోరిన ఆండ కలియుగుడు ఈ పుణ్యమిత్తే అత్యాచార అనాచార ఆపిన కాలడు ఈ వఠారుడు. ఆహా, ఏ తొంగి మర్యాద, ఏ తొంగి గౌరవ, ధన్య అండ్ మంజల్ తీసుకు మంజస్వామి ధన్య.
1: బీపీలో వాళ్ళ ధర దిగదు కూటిని ఇర్న ధన్య పుణ్య.
0: ఎత్త నారితో పూజతే ధన్యతే సర్వ తత్వయ.
2: పాద పూజకి అవకాశం
0: అందుకోవడం. ఆవిడ ఆవిడ మంజన్నాథేశ్వర మంజన్నాథ స్వామి ధన్య.

పుట్టిన బాలెని అల్లమ్మి మంజప్పండి ఒక సరోజన జక్కెలకు పాడిది దుబాయ్కి పోపేరు. పుట్టి కూడలే అప్పని ముక్కు తిందలు పంపిన అపవాత పుచ్చి పండుది అలిగొంజి ఎట్టె భవిష్య నాడు పండుది అల్లమ్మి సుధాకరే దుబాయ్కి పోపేరు. దుబాయ్కి పోయి కూడలే ఆరు డ్రైవర్ కలిసి మనుపున ఆ ట్యాంకర్ దడికి రెడ్డు జన అరబీ నకులు కార్ యాక్సిడెంట్ సైపేరు. అంత కోర్టు వేరే 16 వర్ష శిక్ష కోరుపడు. రూపన్ అమ్మేరు దుబాయ్కి పోయి పక్క దాల సుద్ది పుచ్చి అంచా మంజపండిని భారీ మోకేడు బాలేని సాంకొందుకు పోయారు.